నిర్భయంగా రాగద్వేషాలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తానని, ప్రజల హక్కులను గౌరవిస్తూ నాకు అప్పగించిన విధులను